యజ్ఞేషో యజ్ఞపురుష సృష్టిస్థిత్యంతకారణం పరహంసైక జిజ్ఞాస్య స్వప్రకాశస్వరూపవాన్ మునిమృగ్యో దేవమృగ్యో మృగహస్తో మృగేశ్వరః మృగేంద్రచర్మ వసనో నర